0: గారె గారె
1: యా దరబడది
0: గారె గారె
1: యా సూర బదల
0: గారె గారె
1: యా అమ్మక పట్టాలి
0: గారె
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయా ఏదో